ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 101 మెగాహెర్ట్జ్ పర్ గీత సుహానే లేకర్ ఆప్కే సాథ్ హూ మై జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. और गीत सुहाने में जो पहला गीत आप सुनेंगे आवाज है मुकेश और सुमन कल्याणपुर की. फिल्म का नाम है मेरी सूरत तेरी आंखें.